0: ఆయలకంతన సంబలగ బెంపున ఒరి బేలెదాయన మండెడిపున ముండాసు ఎన్నలకంతన మంత్రిన మండెడి
1: అర్థండ తెంతేరేకు దాదా మండారు ఇర్న మగని ఎంత ఎన్న మగలికి కైకోరేరు అందా స్వామి ఎట్టించిన గిరదేపున పడుతుంటు దూరం ఎత్తిన నక్కుర్ల తూతి యాన్న గిరదేపు యాన్న మరీ మర్యాపులే ఎన్న స్థాన వాళ్ళు ఎన్న ఎత్తర వాళ్ళు అవేను గుర్తు ఇర్న మగని ఎన్న మగలే అరసు మగలకు కొరకున యోచన మల్లెత్
2: స్వామి
0: ముందు
2: ఈ పాత్ర కూడా ఆయన
0: ఈ పాత్ర కూడా ఆయన యాన మలుతున్న పరీక్ష
3: అరసు మగ మంత్రుల మగ ఏ

0: అమ్మేరే అమ్మేరే అమ్మేరే.
1: అనుమానం ఉండవు నీకు?
0: ఏ రేగు
1: నీకు
0: ఎందుకు అనుమానం?
1: ఒక మూజి సర్తి అమ్మేరే అమ్మేరే అమ్మేరే దాన్ని
0: ఇరేగు నీకంటూ గుర్తుండే అనుమాటి ఎందుకంటు
1: అవి గొత్తి నీ నల్లెత్తుని
0: అండ ఉంది అమ్మేరే.
1: ఎంత
0: యాను మగ పుట్టు చిండ ఈరు వా దూమగ అమ్మే ఎన్న ప్రశ్న తీరుగుతారు.
1: యాను అమ్మే ఆయన ఎడతావరే ఈ మగ
0: అత్తు మగ ఆయన ఎడతావరే అమ్మే ఒక పొన్ననాయకు మధ్య మలు కొడుతుందావని పేరు ఆ పొన్న ఖండనే అని పేరు ఈ ఖండన ఆ పొన్న కొంచెం బాల్య పుట్టుండా అవేం చదవని పేరు ఆ బాల్యద అమ్మే ఎందు మేలుమని పేరు అమ్మేం కావడంలో ఈ బాల్య పుట్టోడు ఇది వాదు మాకు అమ్మే.
1: ఓహో
0: ఒక అంచపూర ఏం కొంచెం చూడు తెలియవు
1: అందప్ప ఈ కలుతూ నీకు కన్ను కైకారిచ్చింది ఈ పాతిరణగానే వస్తా
0: పూర అక్షరణి ఉప్పు అన్నది గురుకులు అని తెలియదు కన్ను కైకారు వంజెట్లు పూర అక్షరణి
1: అంద
0: అంత్యాధ్యాన తీసే అమ్మరే ఇక దాయలకి ఎందుకు వస్తాయి మర్యాలకు పొరుతుడు బొగ్గి నాయి తన కిన్ని లేని బుడుదు బోధిత్తుడు కుక్కుడు తొట్టి అని గొప్పొందుప్పున పొరుతుడు.
1: ఈ మంత్రిన మగే మారే నిక్క ఉదాహరణకి తిక్కున బొగ్గి నాయ
0: పొరుతుడు పక్కనే బాలే బల అందులు ఎత్తారు ఎత్తిన దాయకు వస్తాయి అమ్మరే దాదావుడు పండ్లే ఇచ్చాను వరనే మిత్తు పోడా బ్రహ్మలోకి పోదు
1: పోదు
0: బ్రహ్మదేవర్ కైకిత్తిన దండ అందకే ఆ సేమే వస్తున్నాను అవేనికంత సేమే వస్తాడా అవు వస్తుంది ఈశ్వర దేవర త్రిశూలను కలుతుంది ఇది పొరుతుకంతనగా నమ్మ సేమే నైట్ తినకనా ఒక ఈశ్వర దేవరన ముళ్ళు కంచానద్ది ఒక విష్ణుదేవర చక్రుడు కంత బర్పిన దీపావళికి నెల చక్రపుడోడా ఇత్త ఈ మర్యాద పొరుతుడు ఆనేద సొండిల్ని పత్తు ద్వారా కొంబూరిపోడా ఆనేద కెబిని పత్తు కంతుంది ఇలా మర్యాద కాకరే సెండిగా వల్తుకోరడా దాదావుడు పండి అంటారే.
1: అయ్యో దేవరే

0: ஆண்டா, யான் இத்தனை முட்டை எஞ்சலா நடப்பு மக எல்லத தினக்கும் யானை நின்னொட்டுக்கு சாஸ்வதவாதி இப்பு நான் என்ன
1: பண்ணு
0: எல்லாம் எல்லஞ்சா
1: நிகண்டாட்டா
0: எஞ்சினாவு பிராய சந்திரன் சித்தன புர்த்துடு யானு పూర్తు పోపున మర ఒక్క ఈ ప్రపంచాడు బతుకోడు ఆయన నీ నన్ను ఒరియన ముడుతు పోలి బండ ఎంకలా ధైర్యజ్జి
1: అని
0: చెత్త మగ
1: ఇక్క ఏర్న భరోస ఏరిగిల ఇజ్జమ్మరే నమ్మ కుటుంబద కన్నా మోనేనే నంకు తుయ్యర చిక్కుజిగే ఒక అమ్మమగల సంబంధ దాదొండు వనలే
0: ఆండా ఈ ఇంచెన ఇప్పర బల్లి ఈలా ఉంది నాలుగు జన తలక ఎట్టె జనావుడు ఎట్టె విద్యావంత ఆవుడు పంపనని చెప్పిన ఉద్దేశుడే ఐదుల మటక్క నేను కల్పర కడపుడియే
1: ఈ పంక్తిన సరి నెనిపుండు ఓదు తెలివింగాగి ఓదు సంతసకాగి ఓదు సాహిత్య సాగరవ నరితు గుంబుదకాగి ఓదుతా ఓదుతా జాననాగు ఓది ఓది జాననాగు మగుందు బండు అప్పెమ్మెల రెడ్డి జల్ల తరితమికి ఖైదీలు ఆశీర్వాదం అల్కిన కావడమే గురుకుల సేవమతుడు ఈ పొరుల విద్యని కలిపి
0: జోకులాట్టి పుడుతు పోతు నీకు విద్యాభ్యాసం కలుతుంది గురుమటాడు బతుది అవ్యతో కాల సందుది పోను మూలే పొకాడే తిరుగున తినుకున ఇతటే జీవన నరమ్మని లెక్క బతుకుడు ఒంజి వ్యక్తి ఆయన నరమ్మని అది పుట్టిన జీవనుడు పూర్ణత పనుకున్న వర్పునే పను గ్రహస్థాశ్రమ పనుకున్న చిన్న ధర్మం ఆయన ఆచరణ అనుకున్నదా
1: ఒక ఏరబంతేరు నరమాని పక్కిగలక రాయర కలితే నీర్ద నీందలక నీందర కలితే అండ నరమాని నరమని అది బతికెర కలిసి చేయదు అనిపినావు
0: అందు నరమని నరమని ఆయలక బతుకోడున్నాట ఆ గ్రహస్థాశ్రమ ధర్మ పనుకురం
1: ఈ వరకు మేరే
0: దాదా
1: నరమాని ఏ నరమాని గుర్త తిప్పుచింది ఆ నుంచి బండి అనేట
0: అందు
1: మొరని కుంటుదంగడికి కండని మొడిగి అడిగల్ల ఒట్టిగే పోతే ఆ తర్వాత కండని అంచు అంచిపోయి ఊరు ఉలాయి పడిన అంగిని అంత తూరులే మీరికి అనుమానాలు దాదాపు ఎచ్చు కమ్మి అతని మండి ఇది గడ్డ కట్టిన కుంటు జారే వాళ్ళు నాచి గడిచి దానిపోయే కంటే ముక్కోయి మండదు అంతే నేను కట్టిన ఏర్లలో గుర్త తిక్కు
0: నిక్క గుర్త తిక్కు లెక్క నిన్న జీవనుడు ఈ సరి సాధికి వర్పు లెక్క నేను మల్పడాయిన చెప్పిన కర్తవ్య అమ్మేది ఇంకా అతి జవాబ్దారీ ఐదు కూడా నిన్న జీవనుడు ఈ తిద్దొందు బతుకోడున్నాట నిక్కిప్పు నని చెప్పిన సాధి ఉంది
1: పువ్వు అమ్మరే
0: నీకు కొంచెం మదిమే మల్పడు ఉండు తీర్మానం
1: అంతదే
0: మదిమే అండ జీవనుడు ఈ పూర తెలియదు లెక్క మదిమే అంటే మరలు గుడుపు కొంచెం పాతేరాలు గుర్తుందా
1: మరలు గుడాడ మదిమే మదిమే అండ మరలు గుడుపు
0: మరలు గుడు
1: ఇరేగల తుమ్ము మరలు జోరిత్తు
0: ఎన్న విషయాత్తిత్త పాతారు నిన్న
1: మదిమేత్తారు
0: మదిమేత యాన మదిమే అప్పలేడు తుమ్ము ఎందుకు యాన్ నిన్నలేక ఇచ్చాను
1: అపగైనా మరలు ఇచ్చాను మదిమైనడు ఒక్క మరలు
0: అయ్యో దేవుడే అని చెత్తు మారా యాను ఎల్లిడి దించిలో భారీ బుద్ధివంతే అంటే ఈ అని చెత్తు ఈ వచ్చారు జోకులాటిగా మలుపో
1: యాను ఉంది నిన్న అజ్జరేం తూతి నేది
0: తానే మలుపున పను మగ యాన తూపున పొరుతుడే ఆరున కాల కరియొందు పోయింది
1: అరే సరిచ్చాను
0: సరి ఇస్తుంది
1: అమ్మమాగా సరి ఇచ్చాను
0: సరి ఇస్తుంది అన్న నిక్కు తూపున యోగజ్జి మల్లెజ్జి దాన మలుపున పని ఐక్య బ్రు నాను బంధాన్ని మలుపున ఐక్యత మల్లెజ్జి నీకు కొంచెం మదిమే మలుపుడు ఉంటూ తీర్మానం అవుతుంది మదిమేకి పొన్నులని అర్థమగా
1: మీరేం ఆడతారా ఓలు ఒల్పదాలు ఏతు ప్రయోగాలు ఎంతల్లలో తీయరా పుండి పెరుగుడుదల కొల్లాలా బైతడల కొల్లాలా సపూరలలో పదిపెదల కొల్లాలా బసదంటల కొల్లాలా ఎంబుడుదల కొల్లాలా ఎంటల్లలో అమ్మారే
0: అయ్యో దేవరే అలెన తుయ్యన్నాండ
1: ఒక జీవోరుడు నన్ను బయట పుండి నేను
0: అంచత్తి ఈ కైదెక్కదు ముట్టోడు అలెను
1: అది హేసిగండ అత్తిట్టే మాట కైదెక్కదే ఆవడే ఐదెక్కడే ఓవెలు ముట్టారు లైజే
0: అంచత్తి
1: ఆండ వంగి ఉన్నారు మదిమైన కనుకలు అంతరాన్ని కాపాడుకోలేదు మండ ఒక ఐనూరు
0: సంపొక్కడి ఓడిస్తున్నావు మండే భోజనంలో తొందరజ్జి బొడ్చన్నావు ఎత్తున్నావు మండే
1: మరణి బంధారు ఈ రేగు మూజి మూజి కాచేడు ఆరోగ్యం ఉండు ఉస్తువారి ఉండు నువ్వు రైతులు ఈరే పంతారు అంతరవన్ను కాపాడుకోలేదు
0: అంతరావు ఏ రేగి నమ్మక ಮತ್ತು ಬಾಕಿ ದಕ್ಕಲೆಗ ಮಾತ್ರ ಇತ್ತ ಬಾಕಿ ದಕ್ಕಲ ಒಂದು ಮದುವೆ ಆಗ್ತದ ಐವ ಜನ ಮಾತ್ರ ನಮ್ಮ ಮದುವೆಗ ಐವ ಜನ ಇದ್ದು ನಮ್ಮೆಕ್ಕ ಭಕ್ತನಾಕುಲು ಪೂರ ನಡಪುಣು
1: ಸರಿ
0: ನಮ್ಮೆಕ್ಕ ಪೂರ ಪರೀಕ್ಷೆ ಪೂರ ಇದ್ದು ಗೊತ್ತಾಯ್ತ ಐಕ ಪೊಣ್ಣು ಯಾರು ನಾಡ್ದೀತ ಮುಲ್ಪದ ಅರಸು ನಮಗಲ್ ವಿದ್ಯಾಧಾರೆ
1: ವಿದ್ಯಾಧಾರೆ
0: ಈಲ ಆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಐಗುಲ ಮಟ್ಟು ಕಲ್ತನಾಕುಳು ಒಂದು ಎಲ್ಲಿಯ ಮಟ್ಟದ ಸಲುಗೆ ಎಲ್ಲ ಉಂಟು
1: ಅಂದೆ
0: ಅಂದ ಇತ್ತ
1: ಮುಟ್ಟಿಗೆಲ್ಲ ದರೆ ಉಂಡು
0: ದರೆ
1: ದರೆ ಉಂಡೆ.
2: ಇದುವರೆಗೆ ಯಕ್ಷಗಾನ ಹಾಸ್ಯ ಕಲಾವಿದರ ಒಕ್ಕೂಟ ಇವರು ಅರ್ಪಿಸಿದ ಆಟದ ಆಯನ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಡೆದ ತುಳು ಯಕ್ಷಗಾನ ಬಂಗಾರ ಬೊಡೆದಿ ಇದರ ಎರಡನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾನಿರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
3: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ.
4: ಜಯ
2: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ರಂಗ ರಂಗದ ಬದುಕು ಇತ್ತೆ ತುಳು ಪ್ರಸಾರ.

నరదుంబుగు ఐలేస ఎక్కడ పండ్లేకొనే పూయెంపు నూతొంజి నింపు అయిట్టు సుమారు నూతొంజి పదకులు ఆహ్వాన బతి నూతొంజి పదకులేను అచ్చిమలు తీర్తారు. ఆ పదకులేడు సురువాదు మస్తు పదకులు ఇని రెకార్డాదు నాకు ఐలేస యూట్యూబ్ పొండ తీకుండు లిరిక్స్లో తీకుండు ఒట్టిగా అయితే నీకులే అయితే ట్రాక్లో తీకుండు పద పండ్రపడదు అంచిత నుంచి పద బరైనారు విమల దుగ్గన్న ఆరు వంజి ఎస్ఎల్సీల కల్పన కల్తదిన వంజి పొంజో బరితిన అంచెతిన ఆ పద ఇని సాలెత్తూరు శాలేడు అవుంజి కాండెద బొల్పుద ప్రార్థన అవుంజి గీత అది ఆపణం తీర్తిండ ఈ పద ఆ పదత్త శ్రేష్ఠత నమకు అర్థమంతుడు ఐలేసద ఉంజి మల్ల కొడిగి ఈ పదను పండ్రవలేరు షీలా పటేల్ మస్త్ సజ్జన చందన సద్భావన రాజ్య ప్రశస్తి పురస్కృత అయిన గాంగ కోగిల ఎందు పుదరు పడిన చేతిన శీలక ఈ పదను నిఖిల దుంపు పండిన రోలేరు శీలక వెల్కమ్.

0: థ్యాంక్ యూ.
1: సొల్మేలు శీలా పడిలి మేరకు విమాల దుగ్గన్న బెల్లాల మేరు భరితిన ఈ పదకు నమ్మ ప్రమోద్ సప్రె మేరు సంగీత భరితారు మందార కేశవట్టన పుళ్ళియారు ప్రమోద్ సప్రె ఆరు ఇక్కడ సంగీతం అల్తారు నేను పొరలుడే నమ్మ దిరపండన్న శీల పడిలి మేరకు సొల్మేలు
2: ఈతనేట కుద్ముల్ రంగరావు పురభవన కుడ్ల ముల్ప తుళుకూట రిజిస్టర్ కుడ్ల ఉందత బంగారు పర్బద లేసిడ్ ఐలేసా ద వాయిస్ ఆఫ్ ఓషన్ బెంగళూరు మొకలు నడపాదు కొర్న ಪದರಂಗಿತ ಕಾರ್ಯಕ್ರಮದ ಸುರುತೆಯಗ್ಗೆನೆ ಕೇಂಡರು ನನ್ನ ದುಂಬುದಯಗ್ಗೆ ಎಲ್ಲದ ತುಳು ಪ್ರಸಾರಡು ಕೇನೊಂದು ಪ್ಲೇ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ ರಂಗದ ಬದುಕು.

దుంబగ్ తెలికే నలికే. ఈ పదకులను పంతినకులు ప్రకాష్ మహదేవన్, ప్యాట్సన్ పిరేరా, రంజితా ఎల్లూరు, రూపా ప్రకాష్. సంగీత కొర్తినారు ప్యాట్సన్ పిరేరా. సాహిత్య మోహన్ రాజ్ బెర్నా.

దుంబగ్ తెలికే నలికే. ఈ పదకులను పంతినకులు ప్రకాష్ మహదేవన్, ప్యాట్సన్ పిరేరా, రంజిత ఎల్లూరు, రూపా ప్రకాష్. సంగీత కొర్తినారు ప్యాట్సన్ పిరేరా. సాహిత్య మోహన్ రాజ్ బెర్నా.

0: నీకు?
1: ఏ రేగు
0: నీకు
1: ఎందుకయ్యా?
0: ఒక మూజి సరితే అమ్మారు అమ్మారు అమ్మారు దాన్ని
1: ఇరేగు నీకంటూ గుర్తుండదు యానమాగేందుకు?
0: అవి గుర్తిస్తున్నాడు దావరేత్త నీనల్లెత్తుని
1: అండ ఉంది అమ్మారు.
0: ఎంత
1: యాను మగ పుట్టు చిండ ఈరు వా దూమగ అమ్మే ఎంత ప్రశ్న తీరు ఉత్తరవుడు
0: యాన అమ్మే అయిన దావరే ఈ మగ
1: అత్తు మగ అయిన దావరే అమ్మే ఒక
0: ಪೊಣ್ಣನಾಯಕ
1: ಮದ್ಮೆ ಮಲ್ತು ಕೊಡ್ತಾ ದದವನ್ ಪೇರು ಆ ಪೊಣ್ಣನ ಖಂಡನೆ ಪೇರು ಈ ಖಂಡನೆ ಆ ಪೊಣ್ಣ ಕೊಂಚ ಬಾಲೆ ಕುಟುಂಡ ಅವೇನ್ ದದವನ್ ಪೇರು ಆ ಬಾಲೆ ಅಮ್ಮೆ ಎಂದು ಮೇಲ್ವನ್ ಪೇರು ಅಮ್ಮೆನ್ ದಾವಡನ ಈ ಬಾಲೆ ಪುಟ್ಟೋಡು ಇದನ್ನ ವಾದು ಮಗ ಅಮ್ಮೆ ఒక అంచపూర ఏం కొంచెం చూడు తెలియవు
0: అందప్ప ఈ కల్తోనే కన్ను కైకారిద్ది ఈ పాతిరణగానే వస్తా
1: పూర అక్షరణే ఉప్పు అన్నది గురుకులు అని తెలియదు కన్ను కైకారు వంజెట్లయ్యాడు పూర అక్షరణీతి
0: అంద
1: అంచాది అని ఓడి తీసే అమ్మరే ఇది దాయలే కిందికి వస్తాయి మరియల పొరుతుడు బుగ్గి నాయి తన కిన్ని లేని గురుదు బోధితుడు ఆ కుక్కుడు తొట్టి అని గుబ్బం తుప్పున పొరుతుడు
0: ఈ మంత్రిన మగే మారే నిక్క ఉదాహరణకి తిక్కున బొగ్గినాయ
1: ಬೇಜಾರು ಪಕ್ಕನೇ ಬಾಲೆ ಬಲ ಅಂದ್ರೆ ಎತ್ತಿನ ಗೊತ್ತಾಯ್ತಾರೆ ದಾದಾವಡು ಪಳ್ಳೆ ಇತ್ತೇನೆ ನಿಂತು ಕೋಡ బ్రహ్మలోకకు పోదు
0: పోదు
1: బ్రహ్మదేవర్న కైకెత్తిన దండే ఆ సేమే వస్తున్నాను అవేనికంత సేమే వస్తాడా అవ్వతుంది ఈశ్వర దేవర త్రిశూలం కలుతుంది ఇని పొత్తుకంతనగా నమ్మ సేమే నైట్ తినకనా ఒక ఈశ్వర దేవర్న ముళ్ళు అంచానద్దే ఒక విష్ణుదేవర్న చక్రుడుగంత బర్పిన దీపావళికి నెల చక్రపుడుగా ఇత్త ఈ మర్యాద పొరుతుడు ఆనేద సొండిల్ని పతదు వర కొంబూరిపోడా ఆనేద కెబిని పర్తకంతది ఇరేగు మర్యాల దగ్గర సెండిగా వల్తుకోరడా దాదావుడు పండి అంటారే.